సకలమున ఏ సోమను వైద్యమంసా మరియు తిరియవచ్చుడ సరే పావును కాపని పసే అవకాశం.